0: ఇమ్మిని కుబ్బగ పల్లి పల్లెగున్నత్తుటల్లో అమ్మలు తాకు అటకున్నాక్తు పిల్లట్టాలు పిల్లట్టాంగు ఆక్తుగు మయ్యి కావి కుళ్ళుగి ఇవ్విత్త పిగున్నక్కుటి తేమా పివస్ పిగస్సవమ్మ తకున్నాక్తుని ఇను హటివుట్టిని తేమా కుబ్బగతుని పిగసుట్టుని అయ్యున్నతుని తకున్నాక్తుని ఇమ్మిని ఇలిసర్నౌ లిసోంగుమ్మ తేమా పిలువంగు అటుసి మయ్యవు.
1: కానవులి తబ్బని కింగుడిగిలక్తంగని అజ్జిగింగిన్నిగ ఉజ్జిగియస్సోని అక్టుసోవ
0: Alicia, ai kiu gunang na kiu.
2: Mamen, tutuku si chera tani nama.
1: Tana, kanu ajiging itigi vo sivul dong ni takusso katalo tu ni kingulig dagtanga.
0: Sivul pa mitana siaya makkuttuunersaulluni takunnaaqattaqattarsimagattigu ai eppaqartunillu teema pitchiangittumi khuviagiangittanginni inuusiqarsimamma kisiane taanna season 2 nguyu siaya makippalliallunni khauyumanersaulerluni pigumajanginni pigumallaqittanginni kayusi gasutte khattartuni immini taakku annuna khatigijangi isumagilluge khubbare kanne khu simammagi tema ajigi ngittu nersaungu sutta taana season 2 kisiyane onnu takunnaangu sukkatta sivullerpaangu yume takunna khattangu sukkattigolle pinaswaru silima tema khaujiga kanne khattangu suppugu u khaujiluaru manginatta khanuittukkuulangammaga
1: tamanna tabbani kingurigiduttangani assugunnerni qaloogiva inunni taqbiyosiuqtuugunnartuni peqatuugumajuni
0: amisu peqataulauqqu tamaana ikhalunni ammalu aullertitauqattarsimallutallu taavunga trantomo ajilere khataugertusimalluta tema ukiungulartumi amisuartialo 6 nguvalleyunni persilaunga ikhalui taakkualu ajilere yivu khallunanimi utaullute ilangi tatamissima khatta yujui silau silau missano ammalu amisukallai utersima juju season 1 gutilugo kisani ilangi sivullerpaangulluti ikhallunnureuju mata inu inunangannureuju mata amisui khovea jujui tatamissimallutillu piuningani nunavu piunerpaangu kho ma ammalo inu itungannerpaangu suungum mata amisui unikkaartilluge khoveagiya joalaungagu ikhallunneegiya teema khoveana laurevo ammalu taakwa talavisakkuungusuttu ajjigiyaunginersaungusuttu first season mo second season mo taanna takunnaanguangusukkattigu siaya ajunginersaulerpallialluni immini uppirusunnersaulertunni nam ilukku pirugasunnersaulerqurtunni teema inuusikku teemittukkuunginnasuungukatta teemittukkuunginnaalu pattutallu assuruppattuta kisiani ilangagu khuveana khattartuni ilangagu tittinaruluya khattartuni illa khattigingusuttugu unnu tema
1: neriugunnernerpita taakko kingullerilertangi piyariruti pingasugilaartangani neriugunnalaarpita
2: Khaujimalangittugu kisiani ukiukku khai khaujititaulaartugu season 3 ta laarutta laammangaatta niriutsiarpugu utaqqitsiarpugu.
0: Iingugumajuppaalugalua. Angirtaulaartussauvugu kisiani taakua naalattunu kiinaujalikkunnu angirtaulaakkugun.

ఇలాంటి సెక్రటరీ సరైన నోవా ఫలుజాక్ టెక్ని టెక్ంగలో మైలా పంగ్నెక్టో మున్ సెప్టెంబర్ వన్ ముట్టిల్లి ఉటావుంగో గేలి లాక్ సమంగ్మన్ కవియా నాటే సునమ ఉటావుంగో చిటకలో మంగాన్ మోనిట్ సాయిక్ సెక్రటరీ.